0: గారే గారే
1: గర పడ
0: గారే గారే
1: ఏ సూర మధ్యలో
0: గారే గారే
1: అమ్మకు
0: గారే
1: ఏ సూరకి తరది ఏ సూర ఎన్నాయా ఇది
2: ఎక్క చతుర నార